0: కుట్ట కింద కలిగేమంటారు. ఎంత అందమా వాయించు కూడా పోరా పైతే ఏదో ముందు అన్నది ఏదంటే కొనవే కొట్టుదాకా మంచిది మేడం కొండ
1: పచ్చి
0: అయ్యో అసలు విన్న వెంటనే వచ్చా.